విశేషంగా ఈ మధ్యాహ్నపు వేళ ఎవరెవరో ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి శ్రోతలారా. విశేషంగా మన పిల్లలారా, ఈ బాలానందం అనే తెలుగు కార్యక్రమంలో మంచి మంచి మాటలతో మంచి మంచి పాటలతో మన కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఈ శనివారం నాడు విశేషంగా మన చదువుల గురించి మాట్లాడుదాం. ఇప్పుడు చదువుతాం కదా, చదువులో మంచిగా అశ్రద్ధగా చదవాలి. చదువు మన జీవితానికి వెలుగునిచ్చే దీపం.

బాలానందమని తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారు ఈ మధ్యాహ్నపు వేళ లేదా తయారు చేస్తున్నారు కొన్ని నిమిషాలు మీరు భోజనం తింటారు సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం ఈ మధ్యాహ్నపు వేళ ఈ శనివారం నాడు మన చదువుల గురించి మాట్లాడుతున్నాం నేటి కష్టం రేపటి విజయానికి పునాది చదువులో పెట్టే ప్రతి అడుగు భవిష్యత్తులో ఒక విజయంగా

0: बालानंदम बालानंदम
1: చదువుల గురించి మాట్లాడాలంటే మంచి చదువు మంచి ఆలోచనలను మంచి మార్కులు కూడా రావాలి. మంచి చదువు మంచి ఆలోచనలు మంచి జీవితాన్ని కూడా అందిస్తాయి. మార్కులు మాత్రమే కాదు, జ్ఞానం, సంస్కారం, మంచితనం కూడా చదువులో భాగమే.

0: ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప
1: ఇంకొక రిక్షాలో వచ్చేవాళ్ళం ఎందుకే ఇంతలా నడిపిస్తున్నావు
0: రిక్షా ఎందుకే దీంతో చక్కగా కొబ్బరి లౌజులు కొనుక్కుందాం పదా
1: తీసుకోవే
0: అత్తా రెండు కొబ్బరి లౌజులు ఇవ్వ అబ్బా ఎంత బాగుంటాయో
2: ఇదిగోమ్మా
0: అత్తా నా డబ్బులు నాకు ఇచ్చే తాత ఇదిగో భోంచేయి

మంచి చదువు మంచి ఆలోచనలు అది మంచి జీవితం కూడా అందిస్తాయి కదా. మార్కులు మాత్రమే కూడా అది జ్ఞానం కావాలి. కష్టపడి చదువు, నీ కలలే నీ విజయానికి చిరునామా.

చదువు మనిషికి జ్ఞానాన్ని మాత్రమే కాదు జీవితాన్ని ఎలా జీవించాలో కూడా అది నేర్పుతుంది. చదువుకున్న జ్ఞానం జీవితాంతం మనతో ఉండే నిజమైన ఆస్తి. నిజంగా శ్రోతలరా, విశేషంగా కళలు కన్నడ మొదటి

శ్రోతలరా, బాలానందమనే తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ విశేషంగా శనివారం నాడు మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు లేదా ట్యూషన్ కి వెళ్తున్నారు పిల్లలారా, మంచిగా శ్రద్ధగా చదవండి. ఎందుకంటే ఇది థర్డ్ టర్మ్ కదా. శనివారం నాడు ఆటలు కూడా ఆడడం ఎంతో ముఖ్యమైనది, టీవీ చూడడం, సంగీతం వినడం ఎంతో ముఖ్యమైనది కూడా. చివరి పాటతో మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇంతటితో వందనామితుల సెలవు తీసుకుని నమస్కారం.

తక్కది నమ్ తరిగు తర్జనకు గుత్త దిక్కు గుత్త గిడ డిండింగుడి గుట్నకు గుత్తది తక్కది నమ్ తరిగు తర్జనకు గుత్త దిక్కు గుత్త గిడ డిండింగుడి గుట్నకు గుత్తది తక్క జం జం దరిత తజం జం దరిత తక్క జం జం దరిత తజం జం దరిత తరితన తన జొనత జొను దిమిత కడుకు తరగడుదాం తగడ కడుకు తరగడుదాం కడుకు తరగడుదాం

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. అందరికీ నమస్కారం. స్వరాల వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ గిరిశాలిని. వారం అంతా బిజీగా గడిపిన తర్వాత ఈ సాయంత్రం కొంచెం రిలాక్స్ అవుతూ మంచి సంగీతాన్ని ఆస్వాదిద్దాం మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారంలో. అయితే మనం మొదటి పాట మీకోసం.

శ్రోతలు అందరికీ నమస్కారం. ఇంకోసారి స్వాగతం. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని యొక్క చిన్న సందేశం గుర్తు చేసుకుందాం. పరిస్థితులు మన కోరికల ప్రకారం ఉండకపోయినా మన కర్తవ్యాన్ని ధైర్యంగా కొనసాగించాలి. అదే కృష్ణ మనకు నేర్పించే జీవిత పాఠల్లో ఒకటి. ఇప్పుడు రాబోయే పాట మీకోసం.

శ్రోతలు, మన జీవితంలో పెద్ద పెద్ద కోరికలే కాదు, చిన్ని చిన్ని ఆశలు కూడా చాలా ముఖ్యం. ఫ్యామిలీతో గడిపిన సమయం, ఒక మంచి మాట, ఒక చిన్న విజయం, ఇవే మన రోజును చాలా ప్రత్యేకంగా చేస్తాయి. చిన్న సంతోషాలను ఎంజాయ్ చేయడం మర్చిపోకండి.

ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత

శ్రోతలు, ఇక నేటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నా. ఇక మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.